0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరీ వింటారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ శంకర గురువరం నాగస్వరావళి రాగం రూపకతాళం మహావైద్యనాథ అయ్యర్ కృతి.
2: లిసన్ టు A Carnatic classical vocal recital by Shri Voleti Venkateshwarlu. He is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri V.V. Subbarama Shastri. Shri Voleti Venkateshwarlu begins his recital with a composition of Mahavaidyanatha Ayyar, Shri Shankara Guruvaram, in Rag Nagaswaravali set to Rupakatal.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఏట జన్మ మిదిహా త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఏట జన్మ మిదిహా ఇన్ రాగ్ వరాళి సెట్ టు త్రిపుట తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎందుకు పెద్దల వలె బుద్ధియవు, త్యాగరాజస్వామి కృతి, రాగం శంకరాభరణం, ఆదితాళం.
1: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు కంటిన్యూస్ హిస్ రీసైటల్ విత్

0: and on Mridangam by Sri M. L. N. Raju.
1: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti Inati Karnataka Sangeetha Karyakramamlo Srimati Manda Sudharani Gari Ganam Vintaru Vadya Sahakaram Sri R. Dinakar Violin Sri M. L. N. Raju Mridangam.
0: First listen to Tyagaraja Swami Kirtana Vararagala Yajnulu in Rag Chenchu Kamboji set to ఆదితాళ్.
1: కార్యక్రమంలో ముందుగా వరరాగ లయజ్ఞులు చెంచు కాంభోజరాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: You have enjoyed a Thyagaraja Swami Kirtana, Vararagala Yajnulu, in Rag Chenchu Kamboji, set to Adithal.
1: Vararagala Yajnulu, Chenchu Kamboji Ragam Adithal and Lo, Thyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Now listen to another Thyagaraja Swami Kirtana, Pariyachakama, in Rag Vanaspati, set to Adithal.
1: Karikramalapudu, Pariyachakama. వనస్పతి రాగం ఆది తాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన

0: You have enjoyed a Thyagaraja Swami Kirtana, Pariyachakama, in Raghvanaspati, set to Adithal.
1: Pariyachakama, Vanaspati Ragam Adithal and Lo, Thyagaraja Swami Vari Kirtana, Mirintar Kovinaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are enjoying vocal recital by Srimati Manda Sudharani.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజ స్వామి కీర్తన, కృప జోచిటకు వేళరా, ఇన్ రాగ్ ఛాయాతరంగిణి, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కృప చోచుటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళం.

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira, in Rag Savvira, set to Adithaal.
1: Sarasa Samvira, Savvira Ragam Adithaalallo, Muthuswami Dikshitalavari Kirtana Mirintavarko Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents Ethyagaraja Swami Kirtana, Yemani Pogadudura, in Rag Veera Vasantam, set to Adithaal.
1: Chivariga. ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: रागम 24/7 एनी टाइम इंडियन म्यूजिक इन टुडेज कर्नाटिक क्लासिकल म्यूजिक प्रोग्राम यू हैव एंजॉयड वोकल रिसाइटल बाय श्रीमती मंडा सुधाराणी सपोर्टेड ऑन वायलिन बाय श्री आर दिनकर एंड ऑन मृदंगम बाय श्री एम एल एन राजू. दिस प्रोग्राम केम टू यू फ्रॉम द स्टूडियोज ऑफ ऑल इंडिया रेडियो विजयवाड़ा फॉर रागम 24/7 एनी टाइम इंडियन म्यूजिक.
1: रागम निरंतर भारतीय संगीत स्रवंति कर्नाटक संगीत కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్ వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రదా రామమూర్తి వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ జి రామచంద్రన్. వలజి రాగంలో రాగం తానం పల్లవి, ఆదితాళం పల్లవి సాహిత్యం కుమార గురువర సదాశివాత్మజ శరవణ భవ గుహనే.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ ఆఫ్ రాగం తానం పల్లవి by Kumari Jayaprada Ramamurthy. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri G. Ramachandran. In Rag Valaji set to Adital, the lines of Pallavi are Kumara Guruvara Sadasivatmaja Sharavana Bhavaguhan.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు రాగం తానం పల్లవి కుమారి జయప్రద రామమూర్తి వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute recital in Ragam Thanam Pallavi by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri G. Ramachandran. You are listening to Ragam 24/7 DTH anytime Indian music.
0: Karnataka Shastri Sangeetha Karyakramamlo Nilaya Vidwamsula Vadyagoshti Vintaru. Karyakramamlo Munduga Vinandi Nee Daya Radha. వసంత భైరవి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్
0: ఆకాశవాణి హైదరాబాద్.
1: ది ఆన్సెంబుల్ బిగిన్స్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజస్వామి నీ దయరాధ ఇన్ రాగ్ వసంత భైరవి సెట్ రూపక్తాళ్.

0: ఇప్పుడు వినండి రామ భక్తి ఏయి పద్మావతి అమరచన రాగం సింహేంద్ర మధ్యమం మిశ్ర చాపుతాళం.
1: You will now listen to a composition of Shrimati Padmavati Amma, Rama Bhakti Yai, in Rag Simhendra Madhyamam, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నీకేల దయరాదు మైసూర్ వాసుదేవాచార్య రచన రాగం కదన కుతూహలం ఆదితాళం
1: ది ఆన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య నీకేల దయరాదు ఎన్ రాగ్ కదన కుతూహలం సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఎన్సెంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్
0: ఆకాశవాణి హైదరాబాద్.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.